0: المانجو.
1: మీ బడు మన్గుళ జగర్ముబుంగు. మీ బడు మన్గుళ జగర్ముబుంగు. మీ బడు కుయ్యబడు జగర్ మన్గుళ మోబుంగు.